ధర్మ కుమార కైసరి బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవసి సుజన మనున్ బడాలె పని కృతి ఉజ్వల సుత సయిత కా పుత్రాది ఫైలి రౌన్ మిత్రాది అరు ప్రాప్తి నవగ్రహ శాంతి.